చుడుగారు ఆసుహ తీరాసువారి చూఠాడంఫూఠ బాసారి జన దియ దస భుజారి గురకీ బాతు లేహే భక్త బినా డూబే సయానే హర కీ భక్త కరో మన మీత నిర్మల హోయ తుమారు జీత చరణ కమల రాఖు మన మాహ జన్మ జన్మ కే కిల విఖ జాహే